మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన నీ నవగుణినైన ఆలపించింది కే మురళి. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిదిరించి పాలజలది వలె ఆలపిస్తున్నది శ్రీమతి పి. సుశీల.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నేల మిన్ను ఒకటైన ఆలపించింది తీర్థశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నెలత సొబగులివి నీ సొమ్ము. ఆలపించింది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju mee mundu unchutunna Telugu Lahari Global Karyakramam Brisbane Radio 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఇప్పుడు మీకు నేను చదివిన శంఖుస్తుతి వినిపించబోతున్నాను. శంఖువు చక్రము విష్ణువు యొక్క చేతిలో ఉండేవి. అవి చాలా పవిత్రమైనటువంటివి. వాటిని గురించి మీరు వినే ఉంటారు. ఇక్కడ శంఖు యొక్క స్తుతి మీకు వినిపించబోతున్నాను. కర్పూరాభం జ్వలంతం మణిమయ వపుషం శబ్ద సంపూరితాశం సతీర్థానాం నిదానం హరికరకమలే రాజమానం సమానం వందే రత్నం దదానం త్రిభువన విభవ శ్రేయసాం శ్రీవితానం శ్రీ చక్రచా ప్రధానం సురసరి దమలం దక్షిణావర్త శంఖం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, కర్పూరంలాగా ఉజ్వలము మణికాంతుల శరీర ప్రభతు తన నుండి బయల్పడే ఓంకార ధ్వనితో అన్ని దిశలను నింపేది పవిత్రతకు ఆలవాలము శ్రీ మహావిష్ణువు కరక కమలములలో అత్యంత అందముగా విరాజిల్లేది సాన్నిధ్యం చేతనే రత్నాలను కురిపించేది ముల్లోక సామ్రాజ్యాన్ని సంరక్షించేది స్వచ్ఛమైన గంగాజలంతో శ్రీచక్ర అభిషేకంలో ముఖ్యమైన దక్షిణావర్త శంఖానికి నమస్కారం. శంఖువు చక్రము విష్ణువు చేతిలో ఉంటాయి. ఆయన చేతిలో గద పుష్పం కూడా ఉంటాయన్నమాట. ఈ శంఖువుకు మనం పూజలో శంఖువుని ఊది శబ్దం చేస్తారు, అది మీరు వినే ఉంటారు. ఈ శంఖు స్తుతిని మరొక్కసారి మీకు వినిపించబోతున్నాను, శ్రద్ధగా వినండి. కర్పూరాభం జ్వలంతం మణిమయ వపుషం శబ్ద సంపూరితాశం సత్తీర్థానాం నిదానం హరికరకమలే రాజమానం సమానం వందే రత్నం దదానం త్రిభువన విభవ శ్రేయసాం శ్రీవితానం శ్రీ శక్రార్చా ప్రధానం సురపరిదమలం దక్షిణావర్త శంఖం. అది శంఖు స్తుతి. మరొక్కసారి అంటే మరొక సమయంలో చక్రం గురించి మాట్లాడుకుందాం.

ఇప్పుడు మీకు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిన్న ప్రవచనం అందరికీ క్షేమం వినిపించబోతున్నాను. దీన్ని నేను స్వాతి సపరివార పత్రిక సత్యాన్వేషణ నుంచి తీసుకున్నాను. అందరికీ క్షేమం. ధనాన్ని సంపాదించడం అనే అశాంతి లేకుంటే భగవంతుని ధ్యానించేందుకు కావలసినంత సమయం. అంటే మనం ధనాన్ని సంపాదించడానికి సమయాన్ని ఉపయోగిస్తున్నాం, అందువలన భగవంతుని ధ్యానించేందుకు తగినంత సమయం మనకు దొరకటం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ధనాన్ని సంపాదించడం అనే అశాంతి లేకుంటే భగవంతుని ధ్యానించేందుకు కావలసినంత సమయం అవకాశం ఉంటుంది. జీవితంలో నిదానం, తృప్తి, సుఖము అవంతటా అవే లభిస్తాయి. తృప్తి, సుఖం, నిదానం దొరకటం లేదని చెప్పి చాలామంది వాపోతుంటారు. పూజాదికాలకు, కర్మానుష్ఠానాలకు పెద్దగా ధనం అవసరం లేదు. పూజ చేయడానికి, దైనందిన కర్మలు చేయడానికి ధనం అంతగా అవసరం లేదు. కాసిన్ని తులసి దళాలు, 4 బిల్వపత్రాలు ఉంటే చాలు, పూజ చక్కగా జరిగిపోతుంది. మన కోసం వండుకున్న అన్నం చాలు, నైవేద్యానికి సరిపోతుంది. అంటే నైవేద్యానికి పెద్ద అట్టహాసం చేయనక్కర్లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే పెళ్ళిలో వరదక్షిణ అడగటం అశాస్త్రీయం. శాస్త్ర అనుష్ఠానాలకు ధనం అవసరమైతే ధనికులే శాస్త్రాన్ని ఒక్క ధనికులే అనుసరిస్తారు. మన శాస్త్రకర్మల ఉద్దేశం అది కాదు. శాస్త్ర అనుష్ఠానాలు బీదవారు, ధనికులు అని కాక అందరికీ క్షేమం కలగాలని నిర్దేశించబడ్డాయి. అదండి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిన్న ప్రవచనం. అదండి అసలు విషయం. అది తెలుసుకోకుండా మనిషి ఎందుకో తపన పడుతూ, పరుగెడుతూ, ప్రశాంతి శాంతి లేకుండా రోజులు గడుపుతున్నాడు అని శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు ఈ చిన్న ప్రవచనంలో చెప్తున్నారు.

ఇప్పుడు మీకు నేను కావేరీ నది గురించి చదివింది వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. దీనిని నేను స్వాతి సపరివార పత్రికలో చదివానండి. పుణ్యతీర్థం అన్న శీర్షిక కింద పవిత్ర నదులలో కావేరీ నది ఒకటి. ఇందులో స్నానం చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడిందటండి. కావేరీ నదికి ఓ కథ ఉందట. కావేరీ నది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. కనేరుడనే రాజర్షి బ్రహ్మ గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై, ఆయన అంటే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే ముక్తిని ప్రసాదించమన్నాడు ఆ రాజు. విష్ణుమాయను పిలిపించి కావేరీరాజుకు ఇచ్చి ఆమెను నీ కుమార్తెగా పెంచుకో, ముక్తి లభిస్తుంది అన్నాడు. ఎవరు? బ్రహ్మ. పసిబిడ్డగా కావేరి రాజుకు లభించిన విష్ణుమాయ కావేరి నామధేయంతో దినదిన ప్రవర్ధమానమై నదిగా మారి అందరికీ పుణ్యలోకాలను కలిగించే శక్తిమంతురాలని కావాలని తలంచింది. అందుకోసం శ్రీ మహావిష్ణువును అర్చించడం మొదలుపెట్టింది. ఎవరు? కావేరి. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు, నా అంశలో పుట్టినటువంటి అగస్త్య మహాముని బ్రహ్మచే ప్రేరితుడై నిన్ను వివాహమాడేందుకు వస్తాడు. నీవు ఆయన్ని వివాహం చేసుకుని వెంటనే నదిగా మారిపో. అప్పుడు అగస్త్యుడు నిన్ను కమండలంలో ఉంచుకుంటాడు. తర్వాత సహ్య పర్వతమున నదిగా మారి ప్రవహించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఎవరు? విష్ణువు. విష్ణువు ఆజ్ఞపై కావేరీ కన్య అగస్త్యుడిని వివాహం చేసుకుని నదిగా మారిపోయింది. ఆమెను తన కమండలంలో ఉంచుకున్నాడు అగస్త్యుడు. ఆ తరువాత కొంతకాలానికి వింధ్య పర్వతం గర్వాన్ని అణిచేందుకు వెళ్తూ కమండలాన్ని తీసుకుని రావలసిందిగా తన శిష్యులకు అనుజ్ఞయించి వెళ్ళిపోయాడు అగస్త్యుడు. అగస్త్యుడు వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచటం అది వేరే కదండి. సహ్య పర్వతం దరిదాపుకొచ్చేసరికి అగస్త్యుడు లేని సమయం చూసి కమండలం నుండి బయటపడి నదిగా మారి ప్రవహించడం మొదలుపెట్టింది. తనయ అయిన కావేరీ నదిగా మారేసరికి తన తనయ అయిన కావేరీ నదిగా మారేసరికి అందులో స్నానం చేసి ముక్తిని పొందాడు రాజర్షి. కావేరీ నదీ జలాన్ని పుచ్చుకుంటే సమస్త పాపాలు పోయి పుణ్యగతులను సంపాదించుకుంటారు అనేది పురాణ సత్యం. అదండి కావేరీ నది యొక్క చరిత్ర. ఎప్పుడైనా ఇండియాకు వెళ్తే కావేరీ నదికి వెళ్ళి అందులో స్నానం చేసి పుణ్యం పొందండి.

మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంట సేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది, ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొక్కసారండి, 3240-8600.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju mee mundu unchutunna Telugu Lahari Global Karyakramam బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షిక కింద నటుడు దర్శకుడు శేఖర్ సుమన్ యొక్క అభిప్రాయం మీకు నేను చదివింది వినిపించబోతున్నాను. నా భగవంతుడు, మై గాడ్. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అంటే భగవంతుని గురించి ఎవరి అభిప్రాయం వారిది. ఈరోజు నేను చెప్పినట్లు శేఖర్ సుమన్ నటుడు దర్శకుడు యొక్క అభిప్రాయం భగవంతుని గురించి నేను చదివింది మీకు వినిపించబోతున్నాను, వినండి. దీనిని ఆయన చాలా రోజుల కిందట, అంటే చాలా సంవత్సరాల కిందట, స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో రాశారు, వినండి. ప్రతి వ్యక్తికి అంతరాత్మ ఉంటుంది. అది ప్రతి వాడిని నిలదీస్తుంది, హెచ్చరిస్తుంది, మాట్లాడుతుంది. దీని గొంతు ఇతరులకు వినపడకపోవచ్చు, కానీ ఎవరి అంతరాత్మ ఘోష నుండి వారు తప్పించుకోలేరు. అది వెంటాడుతుంది. ఆ పరిస్థితి అందరూ అనుభవించేది. అంతరాత్మ ప్రతి ఒక్కరికి మార్గదర్శి. ఆ అంతరాత్మ ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ అంతరాత్మే దైవం. అదే దైవంతో బంధం ఏర్పరుస్తుంది. మనిషికి దైవానికి సంభాషణ సాధ్యమయ్యేది అంతరాత్మ ద్వారానే. అలాంటి అంతరాత్మతో చక్కని అనుబంధం కలిగి ఉండటం, భగవంతుని చిత్తానికి తగినట్టుగా ఉండగలగడమే ఆధ్యాత్మికత. భగవంతుడు అంటే విశ్వవిధాత అనే నమ్మకం నాలో చిన్నప్పటి నుండి ఎంతో బలంగా ఉండేది. ఆ నమ్మకం ఎంతో విలువైనది. ఆ నమ్మకాన్ని అందించగలిగింది తల్లిదండ్రుడే. బాల్యంలో వారు నేర్పిన విలువలు జీవితకాలం పిల్లలు నడిపిస్తాయి. పెద్దలు నేర్పేది అంతరాత్మకు విలువ ఇమ్మని. అంతరాత్మను తెలుసుకుంటే భగవంతునికి దగ్గరవుతారు. అసలు జీవితం అంటే ఏమిటి, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళతాం, ఈ ప్రశ్నలు తలెత్తుతుండేవి. వీటికి సమాధానం వెతకడమే నిజమైన జీవితం అని తెలుసుకున్నాను. నేను జీవితంలో ఎన్నో పాత్రల్ని పోషించాను. ఏ పాత్రలనైతే నా ఆత్మసాక్షికి అనుగుణంగా చేశానో వాటిలోనే విజయం సాధించాను. జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటప్పుడు మన మనసు విలవిలలాడుతుంది. అయినా మార్గం తప్పకుండా నడిపించే శక్తి అంతరాత్మకు ఉంటుంది. కష్టాలు నష్టాలు ఏదో ఒక రూపంలో అందరికీ కలుగుతూ ఉంటాయి. ఆనందం సుఖం కూడా అంతే. వాటన్నిటి సమ్మేళనమే జీవితం. వాటిని తట్టుకొని ముందుకెళ్ళగలిగితే జీవితానికి కొత్త అర్థం తెలుస్తుంది. అలా ప్రయత్నించే వారి వెంట దేవుడు ఎప్పుడు ఉంటాడు. అదండి శేఖర్ సుమన్ నటుడు దర్శకుడు యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి మీ అభిప్రాయం ఏమిటి భగవంతుని గురించి? మీ అభిప్రాయం
మాకు తెలిపిన మేము మా తెలుగు తరంగిణి శ్రోతలతో పంచుకుంటాం. తప్పక తెలుపుతారు కదూ మీ అభిప్రాయం భగవంతుని గురించి. నటుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత అయిన శేఖర్ సుమన్ బీహార్లోని పాట్నాలో జన్మించాడు. రాజకీయవారి కూడా. 2009 పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం రాజకీయ జీవితం గడపడం లేదు. టీవీ యాంకర్గాను నటుడుగాను అవార్డ్స్ అందుకున్నాడట. ప్రస్తుతం టీవీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నాడు. ఆయన భార్య అల్కా సుమన్. ఆయన చిన్న కొడుకు అధ్యయన్ సుమన్ నటుడు. పెద్ద కొడుకు దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ లోకంలో లేడు.

మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నెల 3 శోభనాలు ఆలపించింది శ్రీ బి రమణ.